0: தக்காளி, கத்திரி, மிளகாய் போன்றவையெல்லாம் 98 குழிகள் கொண்ட கருப்பு பிளாஸ்டிக் ட்ரே மூலம் நன்கு மக்கிய தென்னை நார் கழிவு மற்றும் மண்புழு உரம், அதனுடன் ட்ரைக்கோடெர்மா விரிடி என அழைக்கப்படும் உயிர் பூஞ்சாணி கொல்லி மூன்றையும் கலந்து பயன்படுத்தப்படுகிறது. அது தென்னை நார் கழிவை பொறுத்தவரை தண்ணீர் மற்றும் உரத்தை தேக்கி வைக்கும் தன்மை அதிகம். அதே போல மண்புழு உரமானது செடிகள் வளர்வதற்கு தேவையான சத்துக்களை அளிக்கும். அதே போல் ட்ரைக்கோடெர்மா விரிடியானது விதைகள் மூலம் பரவும் நோய்களை வந்து கட்டுப்படுத்தும். அப்பொழுதுதான் செடிகளானது செழிப்பாக நன்றாக வளரும்.
1: குழித்தட்டு நாற்றங்கால் மேலாண்மை தொழில்நுட்பங்கள் குறித்து திருவண்ணாமலை கீழ்நெல்லி வேளாண்மை அறிவியல் மைய தொழில்நுட்ப வல்லுநர் ரா விஜயகுமார் அவர்களின் கருத்துக்கள் இடம்பெறும்.
2: இந்நிகழ்ச்சியை மத்தியாலை 720 கிலோஹெர்ட்ஸில் கேட்கலாம். தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் கேட்கலாம்.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజు రోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్ధిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కన్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం రక్షణ సాంకేతికత విద్య ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని

మంత్రిత్వశాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపైన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ICC మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి

శ్రోతలకు నమస్కారం. మల్లెపూ దండకు స్వాగతం. ఈనాటి మల్లెపూ దండలో ఎవరి అకౌంట్ వారిదే శ్రీ ఏనుగు కిషోర్ బాబు గారి కథ, ఇంకా పాటలు విందాం. కార్యక్రమం ఆరంభించుకునే ముందుగా

ప్రాణాయామం అనేది యోగ సాధనలో ఓ అంతర్భాగం. ఇది శ్వాసను నియంత్రించి ఒత్తిడిని ఆందోళనలను తగ్గించే అద్భుత ప్రక్రియ. యోగాభ్యాసం శీర్షికన ఈరోజు కపాల్భాతి ప్రాణాయామం గురించిన వివరాలు తెలుసుకుందాం. దీనినే సంస్కృతంలో ప్రాణ అని కూడా పిలుస్తారు. దీనిలో శ్వాస యొక్క ఆరోహణ అవరోహణల సాధన ఉంటుంది. అంతర్గత అవయవాలను శుభ్రపరచడం మరియు జీవక్రియలను మెరుగుపరచడం ఈ ప్రాణాయామ ప్రయోజనాలు. యోగ సాధన నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో కొనసాగడం సర్వదా శ్రేయస్కరం.

కార్యక్రమంలో ఇప్పుడు భక్తిగీతం విందాం. జి ఆనంద్ పాడిన పి ఆదినారాయణరావు సంగీతం, చిత్రం చక్రధారి.

0: జి ఆనంద్ పాడిన భక్తి గీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఎవరి అకౌంట్ వారిదే, శ్రీ ఏనుగు కిషోర్ బాబు గారి కథ విందాం.
1: ఎక్కడికి పోలా, ఇంట్లోనే ఉన్నాడు. డాక్టర్లు ఏది ఆలోచించకూడదు, మనసు ప్రశాంతంగా ఉంచుకోమన్నారు. అందుకే ఆఫీసు కూడా పోకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు. ఎంత చెప్పినా ఆలోచించడం మానమంటే మానడాయా? ఎప్పుడూ ఏదో ఒకటి అవసరం ఉన్నది, లేనిదాన్ని, ఉన్నదాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు.

ఏం చేస్తాం, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా, నేను చేసుకున్న పుణ్యం కొద్దీ ఈయన నాకు దొరికాడు. భార్యామణి ఎక్స్ప్రెస్ స్పీడ్తో వెళుతూ ఉంది. ఏం బీపీనో ఏమిటో, హై బీపీ వచ్చిందని ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆర్డర్ వేశారు. ఆ డాక్టర్లకు ఎవడు చదువు చెప్పాడో ఏమిటో మరి, ఎవడన్నా ఇంట్లో ఉండి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోగలడా? నాకు చిరాకేసింది. బీపీ అనేది లేకుండా ఉంటే మనిషి బ్రతకనే బ్రతకడు. బీపీ అసలు రోగమే కాదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ప్రశాంతంగా నడిచిపోతున్నాము అనుకోండి. అప్పుడు ఒక బీపీ ఉంటుంది. ఎదురుగా సింహమో పులినో వచ్చింది అనుకోండి. అప్పుడు మనిషికి ఆ ఆపద నుంచి తప్పించుకోవాలంటే వేగంగా ఉరకాల్సిన అవసరం ఉంటుంది. ఉరకాలంటే బీపీ 100 రెట్లు పెరగాలి. అప్పుడే కాళ్లలో రక్త ప్రసారం వచ్చి వేగంగా ఉరుగుతాడు. ఆ ఆపద నుంచి తప్పించుకున్నాక మళ్ళీ బీపీ సాధారణ స్థితికి వస్తుంది. ఇది సహజ ప్రక్రియ. దీనిని దాచిపెట్టి హై బీపీ అని, లో బీపీ అని డబ్బులు గుంజే వ్యాపారం చేస్తున్నారు. ఇంతలో నా సెల్ ఫోన్ మురిగింది. పూర్ణచంద్రుడు కాలు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ వాడు. రారా అన్నాను. అతనితో బయటికి వెళితే జైల్లో నుంచి బెయిల్ దొరికినంత సంతోషంగా ఉంటుంది. నేను డ్రెస్సు మార్చుకున్నాను. మా ఆవిడ ఫోన్ పెట్టేయడం, పూర్ణచంద్రుడు రావడం దాదాపుగా ఒకేసారి జరిగింది. వస్తూనే, "చెల్లెమ్మ, వీడు నేను కొంచెంసేపు అలా బయటికి వెళ్ళొస్తాం" అన్నాడు. "అసలే హై బీపీ, తల తిరిగి పడిపోతే ఇబ్బందులు. ఎందుకులే అన్నయ్య, ఇంట్లోనే ఉండనివ్వు" అంది మా ఆవిడ. "నేను ఉన్నానుగా, చూసుకుంటానులే. ఎక్కువ దూరమేమీ కాదులే, గుడి వరకే వెళ్ళి వస్తాం" ధైర్యమిచ్చాడు పూర్ణచంద్రుడు. "సరే అన్నయ్య, నువ్వు కాబట్టి పంపిస్తున్నాను, త్వరగా వచ్చేయండి" అని పూర్ణచంద్రునితో అంటూ నా వంక కొరకొరగా చూసింది. ఈ మనిషి నోరు కట్టుకోలేడు. బయట బోండాలు, బజ్జీలు, సమోసాలు కంట్లో పడితే దండయాత్ర చేసేస్తాడు. ఏమీ తిననీయకండి, డాక్టర్లు చెప్పారు అర్జెంటుగా బరువు తగ్గాలన్నారు. మా పెళ్ళప్పుడు రోకలి బండల సన్నగా ఉండేవాడు, ఇప్పుడు చూడు రుబ్బురోలు పత్రంలా అయ్యాడు. వాకింగ్ లేదు, యోగా లేదు, తిండి కంట్రోల్ లేదు. చెబుతూ పోతుంటే కొండ వీటి చాంతాడంత అవుతుంది. "జాగ్రత్తగా వెళ్ళిరండి" అంటూ 10 రూపాయల నోటు నా చేతిలో పెట్టి "గుడిలో హుండీలో వేయండి" అనేసి వంటగదికేసి నడిచింది శ్రీమతి. గంపలో నుంచి బయటికి వచ్చిన కోడిలా సంతోషంగా ఉంది. "టైంకు వచ్చి కాపాడావురా" అన్నాను. "నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావురా, అంత త్వరలో సరైతుంది" అంటూ టీ షాప్లో దూరి 2 టీలు చక్కెర లేకుండా ఆర్డర్ ఇచ్చాడు పూర్ణచంద్రుడు. "చూసావా, చక్కెర లేకుండా టీలు త్రాగాల్సి వచ్చింది. వేడివేడి అన్నం, ముద్దపప్పులో ఇంత నెయ్యి పోసుకొని మామిడికాయ ఊరగాయ నంజుకుంటుంటే అబ్బా, అమృతం తిన్నట్లుంటుంది. నెయ్యి ఫ్యాట్ అని వద్దన్నారు, ఊరగాయ ఉప్పు అని వద్దన్నారు, అసలు వరి బియ్యం అన్నమే తగ్గించుకోవాలన్నారు. ఊబకాయమట, పప్పు వద్దంటున్నారు. గడ్డ పెరుగు వేసుకొని గోంగూర పచ్చడి కానీ దెబ్బకాయ ముక్క కానీ తింటుంటే అబ్బా, ఎంత రుచిగా ఉంటుంది. గడ్డ పెరుగు వద్దంట, పలచటి మజ్జిగనే పోసుకోవాలంట. పచ్చి పులుసులో ఆలుగడ్డల ఫ్రై ఎంత బాగుంటుంది, ఆలుగడ్డల్లో టార్చి ఉంటుందంట, అవి వద్దన్నారు. ఏమీ తినకుండా ఎలారా బ్రతికేది, వాపోయాను నేను. టీ కప్పులు వచ్చాయి. టీ సిప్ చేస్తున్న నన్నే పరీక్షగా చూస్తూ చెప్పసాగాడు పూర్ణచంద్రుడు. "బీపీ, షుగర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు కదరా, అంటే మనం ఇప్పటి వరకు ఉన్న జీవన విధానమును మార్చుకోవాల్సి వస్తుంది. వ్యాయామం, రెస్ట్, నిద్ర, తిండి అన్నింటినీ మార్చుకోవాలనే చెప్తున్నారు. అంతేకాని అసలు తినవద్దు అనలేదు కదా. తినే ఐటములను మార్చుకోమంటున్నారు, తగ్గించుకోమంటున్నారు, వద్దు అనలేదు కదా" టీ కప్పు క్రింద పెడుతూ, "ఇంతకంటే అసలు తినవద్దంటేనే బాగుండేదేమో" అన్నాను. "సరే, గుడికి స్వాములు వారు వచ్చారు, నేను వారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను, వారిని కలిసి ఆశీస్సులు తీసుకుందాం" అంటూ బయలుదేరాడు పూర్ణచంద్రుడు. "ఇంతకీ ఎవరు ఆ స్వామీజీ?" అడిగాను. "చూడబోతున్నాం కదా, తొందరెందుకు, నిజమైన స్వామీజీనో కాదో నువ్వే చూసి తెలుసుకుందు" గాని అంటూ గుడి లోపలికి అడుగు పెట్టాడు. నేను కూడా ఫాలో అయ్యాను. మండపమంతా భక్తుల

నిండి ఉంది. కాషాయ దుస్తులలో ఉన్న స్వాములవారు ప్రవచనం చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా భక్తితో వింటున్నారు. పూర్ణచంద్రునితో నేను వెళ్ళి చివరగా నిలుచున్నాను. శ్రద్ధగా వినసాగాను. తన ప్రవచనంలో స్వామి చెప్తూ వస్తున్నారు. భార్య భర్తలపైన చాలా కార్టూన్లు, జోక్సు వింటున్నాం. ప్రతి భర్తకి భగవంతుడు ఇచ్చే అతిపెద్ద వరం భార్య. తన భర్తను అనుక్షణము కనిపెట్టుకుంటూ ఉంటుంది. చెడు సాహసాలు చేయకుండా హెచ్చరిస్తుంది. సమయోచిత సలహాలు ఇస్తుంది. మీ ఆఫీసులో ఎందుకు ప్రమోషన్ రాలేదు అంటే అది విమర్శ కాదు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయించుకుంటున్నారులా ఉంది. నువ్వు తగిన ప్రతిఫలం పొందమని సలహా ఇవ్వడమే. అది ఆమె దెప్పుతుందని అనుకోకూడదు. ప్రతి స్త్రీ ఇంత పెద్ద జుత్తుతో, పొడుగైన జడతో అందంగా ఉండాలని ఆశపడుతుంది. కానీ భర్తకు ఏదైనా చెడు జరిగితే అది సరిచేయమని ఉపవాసాలు ఉంటుంది, వ్రతాలు చేస్తుంది, దేవుడికి తలనీలాలు మొక్కుకుంటుంది. అంతా మంచిగా అయిన తరువాత తన జుత్తు దేవునికి సమర్పించి గుండు చేయించుకోవడానికి కూడా వెనకాడదు. భర్త కోసం అందముగానే కాక అందము లేకుండా కూడా ఉండడానికి తయారుగా ఉంటుంది భార్య. అలాంటి భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యమధర్మరాజును కూడా బోల్తా కొట్టించి తన భర్తను కాపాడుకునే శక్తి ఒక్క భార్యామణికే ఉంది. భర్తకి భార్య ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచం. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ముగించాడు స్వామీజీ. భక్తి శ్రద్ధలతో సెలవు తీసుకుంటున్న భక్తుల్ని చూస్తూ ఉండిపోయాను. ఎదురు చూస్తున్న మాకు పిలుపు వచ్చింది. వినమ్రంగా స్వామీజీకి నమస్కరించాము. ముందున్న కుర్చీలను చూపించి కూర్చోమని సైగ చేశారు. మేము కూర్చున్న వెంటనే చెప్పండి అని అడిగారు స్వాములవారు. తనను పరిచయం చేసుకుని నా గురించి చెప్పాడు పూర్ణచంద్రుడు. నాకు శాంతి కలిగేటట్లుగా దీవించమని కోరుకున్నాడు. నా వైపు తిరిగిన స్వామీజీ సాదరంగా చూస్తూ చిరునవ్వుతో చెప్పండి అన్నాడు. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక తత్తరపడ్డాను. నా ఇబ్బందిని చూసి స్వామీజీనే అడిగారు, మీరు ఏమీ పనిచేస్తున్నారు? నేను అకౌంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా కంపెనీ పేరు కూడా చెప్పాను. వెరీ గుడ్. మీ కంపెనీలో మీది ఆయువు పొట్టు లాంటి పోస్ట్. కంపెనీ అంతా మీ ద్వారానే నడుస్తున్నదన్నమాట అన్నారు స్వామీజీ నన్ను పరీక్షగా, ఆయనను స్నేహపూరితంగా చూస్తూ. ఇదే మా ఆవిడైతే ఇంకా మేనేజర్ ఉద్యోగమైనా జీఎం పోస్ట్ అయినా ఇవ్వకపోతే ఇన్నేసి ఏళ్లుగా బండచాకిరి చేస్తున్నారు అంటుంది. అలా స్వామీజీ అనడంతో నాకు సంకోచం పోయి ఉత్సాహం వచ్చింది. క్లుప్తంగా నా సమస్యలు, నా భోజన ప్రాబ్లమ్స్ అని గడగడా చెప్పేశాను. నాకు మీరే దారి చూపాలి స్వామి అంటూ అడిగాను. నాకు తెలియకుండానే స్వామీజీని నమ్మి గురువుగా అంగీకరించినట్లే ఉన్నాను. చిరునవ్వుతో స్వామీజీ అడిగారు, మీరు మీ ఉద్యోగులకు మీ వస్తువులు సప్లై చేసేవారికి డబ్బులు ఎలా ఇస్తుంటారు? గతంలో అయితే క్యాష్ ఇచ్చేవాళ్ళం, తర్వాత చెక్కులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ ప్రపంచం అయిపోయింది కదా, ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆనందంగా చెప్పాను. చాలా చక్కగా చెప్పారు. మీ అకౌంట్లో డబ్బు ఉంటే వేరే వారికి ట్రాన్స్ఫర్ చేస్తారు, మరి డబ్బు లేకపోతే? మీరే అన్నారుగా ఆయువు పొట్టని, అందుకే అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంది. మా అకౌంట్లో ఎంత ఉందో చూసి దాని ప్రకారం అర్జెంట్ పేమెంట్స్, లేట్ పేమెంట్స్, డిలేడ్ పేమెంట్స్ అని విభజించి ఇస్తుంటాము. అకౌంట్లో అమౌంట్ ఉంటేనే కదా ఇవ్వగలిగేది, దాని ప్రకారమే షెడ్యూల్ చేస్తాం. నా ప్రతిభను వినేవాళ్ళు ఒకరు దొరికారన్నంత సంతోషంగా చెప్పాను. అంటే మన అకౌంట్లో ఉన్నదానిని బట్టి మనం ఖర్చు చేస్తాం అంతే కదా అన్నారు స్వామీజీ నవ్వుతూ. తల ఊపాను అవునని. కరెక్ట్గా దేవుడు కూడా ఈ విషయమే చెప్తున్నాడు. మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టినది పోగా మిగిలిన దానిని మాత్రమే వాడుకోమంటున్నాడు అన్నారు స్వామీజీ నన్నే చూస్తూ. అర్థం కాకపోవడంతో స్వామీజీ వైపు చూశాను వివరం కోసం అన్నట్లు. మీరు ఇంతకాలం మీ అకౌంటులో ఉన్నవి ఉపయోగించుకున్నారు, కావలసినంత ఉప్పు చక్కెర తీసుకున్నారు, పెరుగు నెయ్యి నూనెలు అన్నీ వాడేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు అడిగంటిపోయి ఏవో కొన్ని మిగిలి ఉన్నాయి. కానీ రాగులు, సజ్జలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలు, పలసని మజ్జిగ లాంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇప్పుడు వాటిని మాత్రమే మీ అకౌంట్లో నుంచి డ్రా చేసుకోగలుగుతారు, అంటే అవే తినగలుగుతారు. ఎందుకంటే మీ అకౌంట్లో ఉన్నవి అవే, అకౌంట్ మేనేజర్ అయిన మీకు నేను వేరే చెప్పేదేముంది అన్నారు స్వామీజీ. అయోమయంగా పూర్ణచంద్రుని వైపు చూసి మళ్ళీ స్వామినే చూస్తుండిపోయాను. ప్రతి మనిషి జీవితం కూడా ఒక అకౌంటే. సంతోషం, కష్టం, సమపాళ్లలో ప్రతి ఒక్కరికి జీవితం అనే అకౌంట్లో వేసి దేవుడు ఈ భూమి మీదకు పంపిస్తాడు. ఎవరు ఏది ముందుగా విత్డ్రా చేసుకుంటారో మిగిలినది మాత్రమే తర్వాత తీసుకోగలరు. ఇదే జీవిత సత్యం. అంతా మంచే జరుగుతున్నదని భావించి మీకు నిర్దేశించిన వాటిని పాటించండి. ఒక మండలం అంటే 48 దినములు పాటించండి. ఆ సమయంలో

0: 48 దినములు పాటించండి. ఆ సమయంలో మన శరీర కణాలు పునరుత్పత్తి చెందుతాయి. అవి సంతోషం మీకు చేరువ చేస్తాయి. జయీ భవ, సుఖీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించారు స్వామీజీ. స్వామీజీకి నమస్కరించి వెలుపలకు నడిచాము. కొంత అర్థమయ్యి, కొంత అర్థం కాక.
1: ఇంతవరకు ఎవరి అకౌంట్ వారిదే శ్రీ ఏనుగు కిషోర్ బాబు గారి కథ విన్నాం.

అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు నిలి నిలి పూల చీర చిన్నమ్మ గారు. అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలే ఉన్నారు ఒకరిని మించిన వారొకరు ఇద్దరిలో.

0: ఆగిందా ఒక సీట గోవింద.
1: విన్న పాట కలెక్టర్ జానకి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం ఏ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన, వేటూరి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం రాధాకృష్ణ.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో తిక్కన కవితారీతలు డాక్టర్ యు మోహన్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అలనాటి మేటి దర్శకులు శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావు గారి జీవిత విశేషాలతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పిఎం ఈ శ్రమ్ అనే పథకం గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. అసంఘటిత కార్మికులకు వివిధ సామాజిక రంగ పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ శ్రమ్ను ఒకే చోట అన్ని సౌకర్యాలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని

ప్రారంభించింది. ఈ శ్రమ్ ఒకే చోట అన్ని సౌకర్యాలు అంటే నేషనల్ కెరీర్ సర్వీస్, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్, మై స్కీమ్ వంటి వివిధ సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఈ శ్రమ్ అనే ఒకే పోర్టల్లో ఏకీకృతం చేయడం. దీనివలన ఈ శ్రమ్లో నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులు వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందగలుగుతారు. మరిన్ని వివరాలను www.piib.gov.in వెబ్సైట్లో పొందగలరు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తక

0: ಮುಖರ್ಜಿ, ದಕ್ಷಿಣ ಕೊರಿಯಾ ಅಧ್ಯಕ್ಷ ಲೀ ಜೆಮ್ಯುಂಗ್ ತೋ ಕೂಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య ప్రదేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పులు పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయలు

రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఏడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఏడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఏడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరాజ్ స్వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవరాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. నేటి మన మధురమైన సమయంలో అలనాటి మేటి దర్శకులు శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావు గారి జీవిత విశేషాలతో కూడిన కార్యక్రమం విందాం. కార్యక్రమం ఆరంభించుకునే ముందుగా

ప్రాణాయామం అనేది యోగ సాధనలో ఓ అంతర్భాగం. ఇది శ్వాసను నియంత్రించి ఒత్తిడి ఆందోళనలను తగ్గించే అద్భుత ప్రక్రియ. యోగాభ్యాసం శీర్షికన ఈరోజు శీతలి ప్రాణాయామం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. సంస్కృతంలో శీతలి అంటే శీతలీకరణ, ప్రాణాయామం అంటే ప్రాణశక్తి నియంత్రణ. ఈ పద్ధతిలో శ్వాసను నోటి ద్వారా లోపలికి తీసుకుని ముక్కు ద్వారా బయటికి వదులుతారు. వేడిని తట్టుకోవడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ పద్ధతిని వేసవికాలంలో తరచుగా అభ్యసించడం జరుగుతుంది. యోగ సాధన నిపుణులైన యోగ శిక్షకుల ఆధ్వర్యంలో కొనసాగడం సర్వదా శ్రేయస్కరం.

కార్యక్రమానికి వస్తే మేటి దర్శకుల తనయులు సైతం తండ్రి బాటలో పయనించి జయకేతనం ఎగురవేయడం అన్నది చాలా అరుదుగా కనబడుతుంది. తెలుగు చిత్రరంగంలో అనేక మరపురాని చిత్రాలు అందించిన మీసాలు పుల్లయ్యగా ప్రసిద్ధులైన శ్రీ చిత్తజల్లు పుల్లయ్య గారి తనయులు శ్రీ శ్రీనివాసరావు గారు అటువంటి అరుదైన వారిలో ఒకరు. తండ్రిలాగానే దర్శకునిగా విజయపథంలో పయనించిన దర్శకులు శ్రీ సిఎస్ రావు గారు. వీరి గురించిన విశేషాల్లోకి వెళ్లే ముందుగా ఓ చక్కని పాట వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, జేవి రాఘవులు సంగీతం విందాం. చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.

0: மே காட் பிளஸ் யூ.
1: ఆల్రౌండర్గా ప్రసిద్ధులైన శ్రీ సిఎస్ రావు గారు 1924వ సంవత్సరంలో మే 1వ తేదీన కాకినాడలో జన్మించారు. జర్నలిజం, రచన, నటన, దర్శకత్వం ఇలా పలు రంగాలలో అభినవేశంతో పాటుగా ప్రతిభ కూడా ఉన్న దర్శకులు శ్రీ సిఎస్ రావు గారు. వీరి గురించి చెప్పుకునే ముందుగా వీరి తండ్రి శ్రీ సి పుల్లయ్య గారి గురించి ఓ చిన్న విశేషం చెప్పుకుందాం. ఆ విశేషాన్ని ఈ పాట విన్నాక తెలుసుకుందాం. మహాకవి క్షేత్రయ్య చిత్రానికి వి రామకృష్ణ పాడిన పాట విందాం. సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం ఆరుద్ర.

0: రే పల్లెలో నీ గోపాలుడంట ఏ పిల్లనైనా చూసేటంట తలచుకుంటే ఆ జగదం కన్నుల పంట.
1: మరి ఆ విశేషం ఏమిటంటే, పుల్లయ్య గారు 1935 చివరిలో అచ్చంగా బాల నటీ నటులతో ఒక చిత్రం రూపొందించే ప్రయత్నం చేశారు. అనుభవం లేని పిల్లలనైనా సరే ఎంపిక చేసుకుని వారికి నటనలో శిక్షణ ఇప్పించి ఆ చిత్రంలో నటింపజేశారు పుల్లయ్య గారు. అంతేకాకుండా ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని పాఠాలు చెప్పడానికి ఒక ఉపాధ్యాయుణ్ణి కూడా నియమించి ఆ పిల్లలందరికీ నటనతో పాటుగా చదువును కూడా చెప్పించారు. నటనలో శిక్షణ, నటించేటప్పుడు చదువులకు అంతరాయం కలగకుండా చూసుకోవడం, ఇవన్నీ చూస్తే పుల్లయ్య గారికి పిల్లలపై ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవచ్చు కదా. సరే, మరిన్ని విశేషాలు మరో పాట విన్నాక. పి సుశీల, ఏపీ కోమలా పాడిన ఘంటసాల సంగీతం విందాం. చిత్రం అభిమానం.

అయితే ఆ చిత్రం నిడివి తక్కువగా ఉందని మరో చిన్నపిల్లల సినిమా భక్తధ్రువ అలాగే గంగానదిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించి అన్నిటినీ కలిపి ఒకే చిత్రంగా 1936 మేలో విడుదల చేశారు పుల్లయ్య గారు. టికెట్ ధర ఆ రోజుల్లో 12 పైసలు మాత్రమేనట. ఆ చిత్రంలోనే ప్రస్తుత మన కథానాయకులు అదే దర్శకులు శ్రీ సిఎస్ రావు గారు కూడా నటించారు. అప్పుడు వారి వయస్సు 12 సంవత్సరాలు. అందులో ఇంద్రుడి పాత్ర పోషించారట. సరే, మరో చక్కని పాట వినేద్దాం. దేశద్రోహులు చిత్రానికి ఘంటసాల పీసుశీలా పడిన ఆరుద్ర సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం, వినేద్దాం.

శ్రీ సిఎస్ రావు గారికి రంగస్థల అనుభవం కూడా ఉంది. పాఠశాలలో సతీ సావిత్రి నాటకంలో సత్యవంతుని పాత్ర కూడా పోషించారట. ఈ కాలంలో మనం క్లౌడ్ సోర్స్ అని చెప్తుంటామే, ఆ పద్ధతిలో రావు గారు పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే మెరుపు అనే ఒక పత్రిక ప్రారంభించారట. ప్రతి నెల ఒక కొత్త ఎక్సర్సైజ్ బుక్ని తీసుకుని అందులో ఆసక్తి ఉన్న పిల్లల చేత కథలు కవితల్లాంటివి రాయించి ఒక వారం అయ్యాక ఆ పుస్తకాన్ని పిల్లలందరికీ చదవడానికి ఇచ్చేవారట. ఈ పత్రికను ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా కొనసాగించారు. దానికి రంగురంగుల బొమ్మల్లాంటి హంగులు కూడా చేర్చారట. ఎంత బాగుందో కదా ఈ పద్ధతి. ఇప్పుడు కూడా పాఠశాలల్లో ప్రవేశపెడితే పిల్లల భాషా జ్ఞానం బలపడుతుంది. మరి మరో పాట వినేద్దాం. పెళ్లి కాని పిల్లలు చిత్రానికి ఘంటసాల పాడిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం మాస్టర్ వేణు.

అయితే సిఎస్ రావు గారు కాలేజీకి వెళ్ళాక ఈ పత్రిక నడపడానికి కొంత ఆర్థిక సహాయం కావలసి వచ్చిందట. అందుకోసం తానే ఒక మొబైల్ లైబ్రరీలాగా ఇంటింటికి వెళ్ళి చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చి కొంత చందా వసూలు చేయడం వంటి వాటితో పాటుగా నవగ్రహ కూటమి అనే పేరుతో ఒక నాటకాన్ని రచించి ప్రదర్శించారట. ఆ నాటకం విజయవంతమై డబ్బుతో పాటుగా మంచి నాటక రచయిత అవుతారు అనే ప్రోత్సాహం కూడా లభించిందట. దాంతో ఏకబిగిని 25 నాటకాలు రాశారట. ఇక అంతర్కళాశాల నాటక పోటీలలో బహుమతులు గెలుచుకున్నారని ప్రత్యేకంగా చెప్పేదేముంది. సరే, మరో చక్కని పాట వినేద్దాం. బంగారు గాజులు చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన దాశరథి సాహిత్యం విందాం. సంగీతం టి. చలపతిరావు.

మన భారత ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలలో నిక్షయ పోషణ యోజన పథకం గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ఎంపిక చేయబడిన క్షయ వ్యాధిగ్రస్తులకు పోషణ కోసం నెలకు 1,000 రూపాయలు అందించబడుతుంది. చికిత్స సమయంలో వ్యాధిగ్రస్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా మెరుగైన చికిత్సా ఫలితాలను సాధించడం, చికిత్సకు అంతరాయం లేకుండా కొనసాగింపజేయడం, క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. మరిన్ని వివరాలను www.nikshay.in వెబ్సైట్లో పొందగలరు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో శ్రీ సిఎస్ రావు గారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరిక సిఎస్ రావు గారు స్పెషల్ ఇంగ్లీష్లో బిఏ పట్టభద్రులైన రావు గారికి కోల్కత్తాలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చిందట. అయితే ఉద్యోగంలో చేరాలనుకున్న రావు గారితో పుల్లయ్య గారు చలనచిత్ర పరిశ్రమకు నీ వంటి చదువుకున్న వారి అవసరం ఎంతైనా ఉందని, అందులో చేరమని ప్రోత్సహించడమే కాకుండా జెమినీ స్టూడియోస్లో దర్శకత్వ శాఖలో అప్రెంటీస్గా చేరమన్నారట. అలా 22 సంవత్సరాలకి చిత్రసీమలో ప్రవేశించిన శ్రీ సిఎస్ రావు గారు సహాయకులుగా పనిచేసిన తొలి చిత్రం కల్పన. సరే, మరో పాట విన్నాక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సుశీల జిక్కి పాడిన శ్రీశ్రీ సాహిత్యం విందాం. సంగీతం ఘంటసాల, చిత్రం శభాష్ రాముడు.

0: అలా మొదలైన సినీ ప్రయాణంలో పక్కింటి అమ్మాయి శ్రీకృష్ణ తులాభారం రూపొందించి 1958వ సంవత్సరంలో మంచి మనసుకు మంచి రోజులు అనే చిత్రంతో వేగం పుంజుకొని శ్రీకృష్ణమాయ శాంతినివాసం వంటి చిత్రాలతో అత్యంత వేగవంతమైన చిత్రీకరణలతో స్పీడ్ డైరెక్టర్గా పేరొందారు. సిఎస్ రావు గారు తాను స్వయంగా నటులవడం వలన సన్నివేశాలను తానే నటించి చూపించేవారట. స్క్రిప్ట్ అంతా కంఠతా పట్టేసి నటీనటులు సంభాషణలు మర్చిపోయిన సందర్భాలలో తానే అందిస్తూ ఉండేవారట. ఒకవేళ ఎప్పుడైనా స్క్రిప్ట్ని మార్చవలసిన పరిస్థితి వస్తే ఆ పని తాను చేయగలిగిన రచయితకే ఒప్పచెప్పేవారట. అంటే ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వాలి అనేది వీరి సంప్రదాయం. మంచి సంప్రదాయం కదూ. మంచి మనసుకు మంచి రోజులు చిత్రానికి ఘంటసాల స్వీయ సంగీతంలో పాడిన సముద్రాల జూనియర్ సాహిత్యం విందాం.
1: కోమల

ఇక 1958వ సంవత్సరంలో వీరి తండ్రి సి పుల్లయ్య గారి దర్శకత్వంలో ఆరంభమై 5 సంవత్సరాలు చిత్రీకరణ సాగిన లవకుశ ఈ తండ్రి తనయులు మనకందించిన ఒక అపురూప కానుక. ఈ చిత్రాన్ని ఆరంభించిన కొన్నాళ్లకు అస్వస్థులైన పుల్లయ్య గారు బిఎన్ రెడ్డి గారిని ఈ చిత్రం పూర్తి చేయమని అడిగారట. అయితే బిఎన్ రెడ్డి గారు, ఈ చిత్రం మీ సొంత చిత్రం లాంటిది కనుక మీ అబ్బాయికి ఈ బాధ్యత అప్పగించండి అని సలహా ఇవ్వడంతో బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిఎస్ రావు గారు విజయవంతంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ రామమందిరం సన్నివేశాన్ని పండించడం ద్వారా తండ్రి సరసన చేరగలిగాను అన్నారట. ఈ లవకుశ మోగించిన విజయభేరి నేటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ చిత్రం నుంచి పి సుశీల పి లీల పడిన పాట విందాం. సంగీతం ఘంటసాల.

అలా 1989వ సంవత్సరం వరకు దాదాపు 35 సంవత్సరాలు సాగిన వీరి దర్శకత్వ జీవితంలో మొత్తం చిత్రాల సంఖ్య 62 కాగా, అందులో అభిమానం, గోవుల గోపన్న, పెళ్లికాని పిల్లలు వంటి తెలుగు చిత్రాలు 50, 5 తమిళం, 4 కన్నడం, 2 ఒరియా, 1 మలయాళ చిత్రం. కమ్మటి పాటలు, వినోదం, సెంటిమెంట్, కుటుంబ విలువలు సమపాళల్లో కూర్చిన వాణిజ్య, పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలతో 75% విజయవంతమైన చిత్రాలతో పకడ్బందీ దర్శకుడిగా పేరుగాంచారు శ్రీ సిఎస్ రావు గారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, జేబు దొంగ, కోకిల వంటి చిత్రాలలో నటించడంతో పాటుగా అనేక చిత్రాలలో అతిథి పాత్రలలో అలరించారు కూడాను. సరే, వీరు దర్శకత్వం వహించిన ఏకవీర చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం.

వీరి లవకుశ తొలి రంగుల పౌరాణిక చిత్రం అయితే దేశద్రోహులు తొలి రంగుల సాంఘిక చిత్రం. ఈ చిత్రం ఆ రోజుల్లోనే నెల రోజులలో 30 లక్షలు సాధించి 12 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుందట. కంచుకోట చిత్రం ఓ మైలురాయి కాగా బంగారు గాజుల చిత్రానికి నంది బహుమతి లభించింది. నిండు సంసారం, ఏకవీర, రెండు కుటుంబాల కథ, శభాష్ రాముడు వంటి ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన శ్రీ సిఎస్ రావు గారు, మా తండ్రికి కొడుకుగా పుట్టడమే నాకు సన్మానం అంటూ తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. కార్యక్రమంలో చివరిగా కంచుకోట చిత్రానికి పి సుశీల జానకి పడిన పాట విందాం. సంగీతం కెవి మహదేవన్.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో తిక్కన కవితారీతులు డాక్టర్ యు మోహన కుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.